ఆవుడు యోగుడు నటుపడు వంతుడు దావుడు దేవుని సదయ్య జగదేవు హనుమను నేమాయే నిత్య కరుత రాధా రాధా రాధా రాధా రాధా రాధా.